తిరుగుడు తిరుగుడు తున్న తిరుగుడు తిరుగుడు తున్న ధా ధా తిరుగుడు తిరుగుడు తున్న తిరుగుడు ధా ధా తిరుగుడు ధా ధా.